0: అలా నా పాకాని ముందీలా. ఉయ్ మయ్యా మళ్ళీ బాయ్ ఉన్ మన దోన సిగోర అయినా గీస్ గోత్నే. అంగ్లం గమ్ తబియన్ దాస్ బిన్ తా నాయ్
1: ఎట్ నిమెన్ నాయ్ ఎట్ నిమెన్ నాయ్.